ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనోన్ బడాలె పని కృతి ఉజ్వల వసుత సయిత